0: 94.96, 98.2 megahertz. Me there, ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
1: Your kind of music, all day, all night, right here on your one and only station,
2: RM3 Manoranjan Radio.
0: Toli Ragalu. Toli Ragalu.
3: 94.6 98.2 మెగాహెర్ట్స్ పైన సరిగ్గా ఉదయపు వేళ 8 గంటలైంది. శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం. తొలి రాగాలు యొక్క కార్యక్రమంలో ఇవాళ మీ కృతగా ఉంటుంది మీ సేవలో రాబోయే గంట కోసం. అయితే ఎలా ఉన్నారు మొరీషస్? బాగున్నారా? ఏమిటి మీ విశేషాలు? ఇవన్నీ మమ్మల్ని చెప్పడానికి నేటి కార్యక్రమంలో మీకు అవకాశం దొరుకుతుంది. అయితే ఇంకా క్షణం వ్యర్థం చేయకుండా మొదలు పెట్టినాం నీటి కార్యక్రమం ఓ భక్తి పాటతో నగుము.

మీ సంగీత రసికులారా, నేడు సోమవారం నాడు కాబట్టి చాలామంది శివుని ఆరాధిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు ఉదయపు వేళ నుంచి. అయితే శివుని దివ్య ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీపైన చల్లుతారని ఆశిస్తున్నాం. ఇంకా నేటి కార్యక్రమం కొనసాగిస్తున్నాం.

హే బ్యూటిఫుల్ శ్రోతలారా, కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం. మీకు తెలిసినట్టుగానే డైరెక్షన్ మన టాలీవుడ్ లోకానికి. అయితే ఉదయపు వేళ మీరు రష్ లో ఉన్నారైతే మేముంటాము మీ తోడుగా 9 దాకా. స్టేషన్ స్టే కనెక్టెడ్ ఆన్ 94.5 96.2 MHz పైన.

హే సంగీత రసికులారా, ఇప్పటి వరకు మీరు మాతోడుగా ఉన్నారని ఆశిస్తున్నాం. ఇంకా ఈ సమయంలో మీరు ఆఫీస్కి వెళ్తున్నారైతే లేదా బడికి వెళ్తున్నారైతే బిగ్ హెలో టు ఆల్ ఆఫ్ యూ ఆర్ దే. ఇంకా బుంకు వాష్ కిక్ స్టార్టింగ్ ఈ కొత్త వారాన్ని

అవునండి, సంగీత రసికులారా, ఈ ఉదయపు వేళ మీరు ఇంట్లోనున్నారైతే, ఒక మంచి అల్పహారాన్ని ఆనందిస్తున్నారైతే, షురుచి మన సమస్త ఎంపీసీ సిబ్బంది తరఫున అల్పహారం అత్యంత అవసరం. మీ ఆరోగ్యం కోసం తక్కువే తినండి, ఇంకా మీ ఆరోగ్యం కోసం బాగుంటుంది.

హే సంగీత రసికులారా, కొనసాగిస్తున్నాం ఆన్ ద సేమ్ ట్రెండ్ ఇన్ ద వాయిస్ ఆఫ్ సిడ్ శ్రీరామ్. మీరు బాగానే ఆనందిస్తున్నారు మన కార్యక్రమాన్ని కదా? అయితే వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా.

అవునండి, సంగీత రసికులారా, సమయం చూపిస్తున్నది ఒక చిన్ని ఆలోచన. నేటి ఆలోచన ఏమిటంటే శ్రద్ధగా వినండి. అయితే నిజాయితీ ఉన్న చోట ముందితనం ఉంటుంది, విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది, ప్రేమ ఎక్కువ ఉన్న చోట కోపం కూడా ఎక్కువే ఉంటుంది.

హే సంగీత రసికులారా, ఇవాళ మీరు మీ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారైతే జన్మదినోత్సవ శుభాకాంక్షలు మన సమస్త ఎంబీసీ సిబ్బంది తరఫున. ఇంకా ఈ రాబోయే పాట విశేషంగా మీకే అంకితం.

0: From 8 to 9, Toli Ragalu, Toli Ragalu, Galu, Galu, Galu, Galu.
1: This is my only favorite station, playing the best songs on the radio.
2: RM3 Manoranjan Radio.
3: హే సంగీత రసికులారా, కొనసాగిస్తున్న అమ్నీటి కార్యక్రమం ఇవాళ ప్లేలిస్ట్ మీరు బాగానే మెచ్చుకుంటున్నారని ఆశిస్తున్నాం. కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం. ఓ మనిషి ఒకరిని బ్రతికించలేనప్పుడు, ఒకరిని సంతోష పెట్టలేనప్పుడు నువ్వు ఎంత సంపాదించినా వృద్ధ. అయితే బాగానే ఉండాలి, సంతోషంగా ఉండాలి, కీప్ స్మైలింగ్.

హే సంగీత రసికులారా, విశేషంగా దాంపతులారా, ఎవరెవరు తమ పెళ్లి వార్షికోత్సవం జరుపుకుంటున్నారైతే పెళ్లి వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇంకా ఈ రాబోయే పాట విశేషంగా మీకే.

0: ఎక్కడికేమంది?
1: నువ్వు కాఫీ షాప్ కి నేను కాఫీ షాప్ కి వెళ్తున్నామా? పద. ఆ రూట్ లో అలా వెళ్ళొచ్చు కదా?
0: అట్ సైడ్ చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, అందుకే వెళ్దాం.
1: పర్లేదు, వెళ్ళు.

0: పడమని వెన్నెల వర్షం నువ్వు ఇక్కడే ఉన్నావని అర్థం
1: ఆగగగు నువ్వు చెప్పింది కరెక్టే చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి వెనక్కి వెళ్దాం

0: ఆంటీ తినవరు మీ సిస్టరా
1: ఇలాంటి బిస్కెట్లు నాకు చాలా మంది వేశారు మ్యాటర్ ఏంటో చెప్పు
0: ఏం లేదు ఆంటీ
1: ఇంకో ఇడ్లీ పెట్టు

అవునండి, సంగీత రసికుల ఆరా దుర్భాగ్యంగామన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది. ఇంటిటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి. ఇంకో కార్యక్రమం దాకా మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.